నిందకము ఉపజబడతాప తిన్ మరే జే రఖ న కోయ అగే పాచ మంది సోయ అపనే దాస రాఖ కంఠ లాయ శ్రీ నానక హర నామ తే ఆయ గౌడి మహల్లా పంజవా